0: ఇంపార్టెంట్ తిరుపతి కదా యారు మసీద్ అంటున్నారు దానికి మసీద్ ఒక ఒంబాటు వెంట వచ్చింది ఇంపార్టి ఒకటి ఏమో ముఖ్యంగా తాస్తి
1: ఇగో
0: ఇంకోటే మతకుమ్మకే రకి
1: నవ్వుకుంగాకి
0: మామూరా
1: alafu okoganyaririe ofiri
0: koni tokoganyaririe ofiri na Friday mna ijibone tokoga Friday maragwaba tuende apa twagurwo se Saturday maragwari twarwo ikanisa tuende tuoi
1: okay alafu omosara oro mentire
0: ఇగోసి
1: ఇంగు బాయ్.